శీతల హర హర జస జాపయా కోట జతన సంతోఖ నా పాయా మన తృప్తన్నా హర గుణ గాయా దేహ భగత ప్రభు అంతర్ జామి నానక కీ బేనంతి స్వామీ దేహో భగత ప్రభు అంతర్ జామీ